తంసం రత్నాకల్పో జనంగం పరస్మృగవర వీథ్యస్తం ప్రసన్నం పదమాసీనం సమంతస్తుతం వరగణేర వ్యాగకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వవన్యం నిఖిల వయహరం పంచవక్త్రం త్రినేత్రం దేవీ ప్రపన్నారతి హరే ప్రసీద ప్రసీద మాతర జగతో హిరస్య ప్రసీద విశ్వేశ్వరి బాహి విశ్వం త్వమీశ్వరీ రేవి చరాచరస్య